మనోహరో జితక్రోధో వీరబాహురవిదారణ స్వాపనస్వశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వర ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణ వ్యవస్థినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవహృద్గురు ఉత్తరో గోపతిరగూప్తా జ్ఞానగమ్యః పురాతన శరీరభూతహృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణ సోమపో మృతపస్సోమః పురుజిత్ పురుసత్తమః వినయో జయః సత్యసంధో దాశార సాత్వతాంపతిః జీవో వినయితా సాక్షీ ముకుందో మితవిక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహర్హ స్వాభావ్యోజితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మాత్రివిక్రమః మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మీదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేధాస్వాంగోజితః కృష్ణో దృఢసంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగః నందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః సుధన్వాఖండ పరశురుదారుణో ద్రవిణప్రదః దివస్పృక్సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామ నిరవాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశ్శాంతో నిష్ఠాశాంతిః పరాయణం శుభాంగశ్శాంతిదస్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధ శ్రీష శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాల్లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశ శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అరచుష్మానరచితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మితవిక్రమః కాళనేమినిః వీరశౌరీశూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహారిః కామదేవః కామపాలః కామీకాంతః కృతాగమః అనిర్దేశ్య వపురవిష్ణుర్వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్ మహాయజవా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవః ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిర్నామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసస్వయామునః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నరః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః ఏకోనైకః సవః కః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమశూన్యో ఘృతాశీరచరశ్చలః అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ సుమేధామేధయోధన్యః సత్యమేధాధరాధరః తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకవాత్ సమావరతో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగ సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః ఉద్భవ సుందర